నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంబుతం తన్నమామిషనేశ్చరం తన్నమామిషనేశ్చరం తన్నమామిషనేశ్చరం. స్వామి సర్వాపరాధ ఇరే రక్షణ మల్పుడు, ఇరే రక్షణ మల్పుడు.

నీ అందాయ పండ బండ మీద బరడు దీపదివోడు గంట బొట్టడు పరందు అన్ను కాయతివోడు ఉంది మత ఏత సరళ పదకొలుతులే ఉందొంజి పద్యం ఉండు నమకు గొత్తెప్పుచి గోవిందపై సంశోధన కేంద్రం కారంతేరు అయితే ఉంచి సీడీనే బిడుగడ మళ్ళీ భారీ పొరలు తొలువ మల్లిగే పంపిన ఇని ఏత జన తొలువ మల్లిగే పంపిన పదకులేని కేంద్ర గొత్తుచి ఏత భావగీతలు అర్థపూర్ణమైన భావగీతలు ఉల్లలు గొత్తుచి ఆత్ పొరలు ద బరవులేను దుమ్ము దక్కులు బరేపునగా ఇత్య దాయ నమక బర్పుచి ఐకోస్కర రమ తొలు కల్పొడు ఇని తొలు ఎమ్మెగ సేర ధరత దాయగోస్కర దాద ఉండు ఈ తొలు ఎమ్మెను పత్తుంది ఈ దాద మల్పొంది ఇంకే ప్రశ్న పడి నకులు లేరు సర్కారద కెల్స ఉండు బొక్క నన ఈ తుళు ఎమ్మెన్ పత్తుంది ఈ మంచి తుళునాడు తిరుగోలి తుళునాడు ఉంచి పోలి అవుల బేలే తిక్కుండుదల సులభిజ్జి తుళు కాలేజులు ఇజ్జి తుళుకు కల్పవనంచెజ్జి బొక్క దాయ బేలెజ్జింది సేరదిన ఇంచపూరకే నకులు లేరు అండ తుళుక్త స్నాతకోత్తర పదవికి సేరి ఒక గొత్తాండు తుళుత కడలుడు ఏతు మాత పనవు పద్యలు ఉండు పందు శ్రీ భాగవతో అత్తుండ దేవి మహాత్మెప్పు అరుణాబ్జన కృతి ఇప్పు మందార కేశవ భట్ర వంచి మందార కేశవ భట్ర అన్న వంచి రామాయణను తుళు మందార రామాయణను తీయరండ వా సామాన్య జనకుల అర్థాపినంచిన ఆత్ పొర్లుద నమ్మ నడుటు నమ్మ దినిత్య పాత్యర్ నంచిన పదకులు ఏత పొర్లు ఇడీ అయోధ్యను ఇడీ అయోధ్యను తుళునాడుకు కనదేరు ఇడీ కోసలనే తుళునాడును మలదేరు ఆ ఇడీ రామే నమ్మ ఇళ్ళ సుత్త నమ్మ తోడబరిటు నమ్మ కాడబరిటు ఆరు సృష్టి మాల్దేరు రామే దూరద అయోధ్యద ఎత్తు కోసలద ఎత్తు ఉంది గొత్తప్పుడు బరవుద శక్తి ఆర్న అంచినవు నన్న నమ్మ తుళునాడుద మర్యాలు గెంచిన పురాటనే మల్పో ఏత పొరుడు పనిపేరు నన్న మరకులు వా వా మరకులు నమ్మ మద్దతు పోతిన మరకలేన

సేరియర్ నీ అందాయ పండబండా మీది బరడు దీపదివోడు గంటె బొట్టడు పరందు అన్నుకాయ దివోడు ఉంది మత ఏత సరళ పదకొలుతులే ఉందొంజి పద్యం ఉండు నమకు గొత్తెప్పుచి గోవిందపై సంశోధన కేంద్రం కారంతేరు అయితే ఉంచి సీడీనే బిడుగడే మళ్ళీ భారీ పొరలు తొలువ మల్లిగే పంపిన ఇని ఏత జన తొలువ మల్లిగే పంపిన పదకులేని కేంద్ర గొత్తుచి ఏత భావగీతలు అర్థపూర్ణమైన భావగీతలు ఉల్లలు గొత్తుచి ఆత్ పొరలు ద బరవులేను దుమ్ము దక్కులు బరేపునగా ఇత్య దాయ నమక బర్పుచి ఐకోస్కర రమ తొలు కల్పొడు ఇని తొలు ఎమ్మెగ సేరదరత దాయగోస్కర దాదండు ఈ తొలు ఎమ్మెను పత్తుంది ఈ దాద మల్పొంది ఎంకే ప్రశ్న పడిది నకులు లేరు సర్కారద కెల్స ఉండు ఒక నన ఈ తుళు ఎమ్మెన్ పత్తుంది ఈ మంచి తుళునాడు తిరుగోలి తుళునాడు ఉంచి పోలి అవుల బేల తిక్కుండుదల సులభిజ్జి తుళు కాలేజులు ఇజ్జి తుళుకు కల్పవనంచెజ్జి ఒక దాయ బేలెజ్జింది సేరిదిన ఇంచపూరకే అన్నకులు లేరు అండ తుళుక్త స్నాతకోత్తర పదవికి సేరి ఒక గొత్తాండు తుళుత కడలుడు ఏతు మాత పొనవు పద్యలు ఉండు పందు శ్రీ భాగవతో అత్తుండ దేవి మహాత్మెప్పు అరుణాబ్జన కృతిప్పు మందార కేశవ భట్రు వంచి మందార కేశవ భట్రు అన్న వంచి రామాయణను తుళు మందార రామాయణను తీయరండ వా సామాన్య జనకుల అర్థాపినంచిన ఆత్ పొర్లుద నమ్మ నడుటు నమ్మ దినిత్య పాత్యర్ నంచిన పదకులు ఏత పొర్లు ఇడీ అయోధ్యను ఇడీ అయోధ్యను తుళునాడుకు కనదేరు ఇడీ కోసలనే తుళునాడును మలదేరు ఆ ఇడీ రామే నమ్మ ఇళ్ళ సుత్త నమ్మ తోడబరిటు నమ్మ కాడబరిటు ఆరు సృష్టి మాల్దేరు రామే దూరద అయోధ్యద ఎత్తు కోసలద ఎత్తు అందు గొత్తప్పుడు బరవుద శక్తి ఆర్న అంచినవు నన్న నమ్మ తుళునాడుద మర్యాలు గెంచిన పురాటనే మల్పో ఏత్ పొరుడు పనిపేరు నన్న మరకులు వా వా మరకులు నమ్మ మద్దతు పోతిన మరకలైన వంజి పట్టి తోడున్నాండ కేశవ భటన మందార రామాయణ తోడు నా నమ్మ ముల్ప బొక్కొంజి విచార ఎన్నోడాపిని మందార కేశవ భటరు తుళు మాతృభాష దారత్ ఆరు ఇల్లాడు కన్నడ పాతిరున్నారు ఒకళ్ళు ఉత్తర భారత్ వరద బయది నకులు మరాఠీ మూల భాష మరాఠి అర్ణ వామంజూరు దల్పబత్తదు నెలయాతి నకులకులు ఐదు బొక్క ఆరు అల్ప జోకులు పుల్ప మూల అయినట్టు అసకర కన్నడ పాతేర సురుమల్తేరు ఆరు ఆ మందార రామాయణ బరేవడ అండ ఇడీ ఊరూరు ఊరూరు తిరుగుదేరు రడ్డరే వర్ష ఇల్లు బుడ్ది తిరిగ యానుంది ఆర్న పుల్లిడ పాతేరుదికేను రడ్డరే వర్ష ఊరు బుడ్దు బంట్వాళ్ళద తొళు ఎంచ పుత్తూరుద తొళు ఎంచ ఉడుపిద తొళు ఎంచ కుడ్లద తొళు ఎంచ మాతకేండేరు మాతృభాషనే తుళు ఆవందినారు ఉంచి ఆత్ పొరలుద రామాయణ బరేవుడుందండ ఆత్ సులభజ్ ఐత్త పిరవుడారు ఆత్ బెంతేరు ఆత్ ఊరు తిరుగుదేరు ఒంజే పదను ఎంచనమ బెతబేతే అర్థుడు పన్పా పండదు అరవిన తోజాదు కొడతారు యాను ఒంజి కృతిత బగ్గె ఒంజి బిందు దాత పన్ని ఆతే అంచిన ఏతో పుస్తకులు నమ్మ తుళు భాషడు.

నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయా మార్తాండ సంభూతం తన్నమామిషనేశ్చరం తన్నమామిషనేశ్చరం తన్నమామిషనేశ్చరం. స్వామి సర్వాపరాధ ఇరే రక్షణ మల్పుడు, ఇరే రక్షణ మల్పుడు.